0: పరుగుతి
1: మెదగుతి
0: అలరినా
2: చిరిహినా
0: మధుబిక
1: సోపుక
0: నదృతృదుందన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: ఉకహదా
0: অনুরাধা
1: বোকাহাদা
0: জলে পড়ে যা জলে পড়ে যা জলে পড়ে যা।